వారేసి ఊరుతో పగ్గ పగ్గు నుంచి ఉధారు దారుతో సపద్దరు వారేసి ఊరుతో పగ్గ పగ్గు నుంచి ఉధారు దారుతో తుజి నక్రియతి తల్ కరి జీవస్ హల్ మజ్ గుల్లా బాచే పుల్లా మజ్ గుల్లా బాచే పుల్లా మజ్ గుల్లా.